0: గారే గారే
1: ధర పడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే గారే
1: సూరకి ధరది ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలజే

0: గోడా చతుర గోళ క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరైనా యా గోళా బోల్లా యా చతుర బోల్లా గా
1: ఏక పే కేసే రహతే జబ్ రికార్డింగ్ మే మౌజూద్ హూ మన్నా డే కిషోర్ కుమార్ ఔర్ మహమూద్ తో భై కిస్సా యే హై కి ఇస్ గానే కి శక్ల్ ఐసీ నహీ థీ పహలే జో గీత్ లిఖా గయా థా జో సంగీత్ రచనా కీ గయీ థీ రికార్డింగ్ కే వక్త్ బదల్ లీ గయీ థీ దరసల్ ఉన్ దినో రికార్డింగ్ కే దౌరాన్ సారే సాజిందే గాయక్ మౌజూద్ హువా కర్తే థే మహమూద్ సాహబ్ జో ఇస్ ఫిల్మ్ కే నిర్మాతా థే ఔర్ రాహుల్ దేవ్ బర్మన్ సాహబ్ జో కి సంగీత్కార థే మహమూద్ సాహబ్ నే ఆర్ డి బర్మన్ కో పూరీ ఆజాదీ దే రఖీ థీ ఉస్ పర్ కిషోర్ కుమార్ సాహబ్ గజబ్ కే ఫన్కార్ ఖుద్ గాయక్ గీతకార్ ఔర్ సంగీత్కార్ ఉన్హే భీ ఖూబ్ మజా ఆనే లగా ఔర్ గీత్ కీ శక్ల్ బదల్తే బదల్తే ఐసీ హో గయీ దోస్తో సంగీతకార్ రాహుల్ దేవ్ బర్మన్ నే మహమూద్ సాహబ్ కే సాథ్ ఫిల్మ్ భూత్ బంగ్లా మే అభినయ భీ కియా హై జీ హాన్ సునతే హై ఇసే ఫిల్మ్ కా యే గానా సంగీత హై రాహుల్ దేవ్ బర్మన్ సాహబ్ కా
2: గౌర్ సే సునో అరే పహలే తాలియాన్ తో బజా ఆజ్ రాత్ కా మే ఆఖరీ గానా గా రహా హూ ఔర్ గానే మే యే కహనా చాహతా హూ కే దునియా మే ఖుష్ రహనా హో తో మానో మేరీ బాత్ आओ ट्वीट करें का फुटा मौसम ले आओ ट्वीट करें जिंदगी है यही आओ ट्वीट करें का फुटा मौसम ले आओ ट्वीट करें जिंदगी है यही ना जुटी